0: గారె గారె
1: ఏ గరబడజే
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక బట్ల
0: గారె గారె
1: ఏ సూర కిదరజే ఏ సూర ఇన్నాయా ఇదు ఏ ఏ కచతురనార అమ చోరే।